0: హిందుస్థానీ వోకల్ రిసైటల్ బై శ్రీ కుమార్ మరుడూర్ రాగ్ భీమ్ పలాస్ ఖ్యాల్ విలంబిత్ ఏక్ తాల్ అబ్ తో బడీ బేర్ ధృత్ ఏక్ తాల్ దై పియా బిన
1: అబ్ ఆప్ సునేంగే శ్రీ కుమార్ మరుడూర్ కా గాయన్ రాగ్ భీమ్ పలాస్ ఖ్యాల్ విలంబిత్ ఏక్ తాల్ అబ్ తో బడీ బేర్ ధృత్ ఏక్ తాల్ దై పియా బినా.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండ అనంతకృష్ణ వేణుగాన కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి స్మరణే వందే పురందరదాసు కీర్తన, రాగం మలయమారుతం ఆదితాళం.
2: You will listen to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. Shri Anantakrishna begins his recital with a composition of Purandaradas, Smarane Vande, in Rag Malayamarutam, set to Aditaal.

0: బ్రోచే వారెవరురా ఖమాస్ రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య, బ్రోచే వారెవరురా ఇన్ రాగ్ ఖమాస్ సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి సామరాగంలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన మానస సంచరరే ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మానస సంచరరే ఇన్ రాగ్ సామ సెట్ టు ఆదితాళ్.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటున్నారు. వాది సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరి

0: వినండి. నీదుచరణములే గతియని నెరనమ్మిన వాడనురా. త్యాగరాజస్వామి కృతి, రాగం సింహేంద్ర మధ్యమం, మిశ్రచాపుతాళం.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండా అనంతకృష్ణ. హీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. Shri Anantakrishna concludes his flute recital with a composition of Tyagaraja Swami, Needu Charanamulle Gatiyani Neranammina Vadanura, in Rag Simhendra Madhyamam, set to Mishra Chaptal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండా అనంతకృష్ణ. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: ராவ். சப்போர்டட் ஆன் மிருதங்கம் பை ஸ்ரீ புரா ஸ்ரீராம்.
1: ராகம் நிரந்தர பாரதீய சங்கீத சிரவந்தி. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పాలపత్తి నాగేశ్వరరావు గారి వయోలిన్ వాద్యక చర్య వింటారు. మృదంగ సహకారం శ్రీ బుర్రా శ్రీరామ్.
0: ఫస్ట్ లిసన్ టు ఎమైసూర్ వాసుదేవాచారి కీర్తన గిరిజా రమణ ఇన్రాగ్ గంభీర నాట సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ముందుగా గిరిజా రమణ మైసూర్ వాసుదేవాచారి కీర్తన గంభీర నాట రాగం ఆదితాళం.

0: You have just heard a Mysore Vasudevachari Kirtana. Girija Ramana, Indraga Gambhira Nata, set to Adithal.
1: Intavarku, Girija Ramana, Mysore Vasudevachari Kirtana Vinaru, Gambhira Nata Ragam, Adithalam.
0: Now listen to a Tyagaraja Kriti, Sogasiga Mridangathalam, Indraga Sridanjani, set to Rupakthal.
1: Ipudu, Sogasiga Mridangathalam. త్యాగరాజ స్వామి కీర్తన శ్రీరంజని రాగం రూపకతాళం.

0: You have just heard a Tyagaraja Kruti, Sogasuga Mridanga Thalam, in rag Sriranjani, set to Rupak Thal.
1: Intavaraku, Sogasuga Mridanga Thalam, Tyagaraja Swami Kirtana Vinnaru, Sriranjani Ragam, Rupak Thalam.
0: You are listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Violin Recital by Sri Palaparthi Nageswar Rao.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో పాలపర్తి నాగేశ్వరరావు గారి వయోలిన్ వాద్యక చర్య వింటున్నారు.
0: నౌ లిసన్ టు ఎ త్యాగరాజ కృతి, నీవాడ నేగానా, ఇన్ రాగ్ సారంగ, సెట్టు ఖండచాపుతాళ్.
1: తర్వాత నీవాడనే గానా, త్యాగరాజ స్వామి కీర్తన, సారంగ రాగం, ఖండచాపుతాళం.

0: యూ హ్యావ్ జస్ట్ హర్డ్ ఎ త్యాగరాజ కృతి మనసు స్వాధీనమైన ఎన్రాగ్ శంకరాభరణం సెట్టు మిశ్రషాపుతాళ్.
1: ఇంతవరకు మనసు స్వాధీనమైన త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. శంకరాభరణం రాగం మిశ్రచాపుతాళం.
0: రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హ్యావ్ హర్డ్ టు వయలిన్ రిసైటల్ బై శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు, సపోర్టెడ్ ఆన్ మృదంగం బై శ్రీ బుర్రా శ్రీరామ్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: రాగం ఛానల్లో మీరింతవరకు పాలపర్తి నాగేశ్వరరావు గారి వయోలిన్ వాద్య కచేరీ విన్నారు. మృదంగ సహకారం శ్రీ బుర్రా శ్రీరామ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka Sastri Sankita Karyakramamlo Sri MS Balasubramanya Sharma Ganam Mintaru. Vati Sahakaram Violin Pai Sri Kokonda Subramanya Sharma, Mrudangam Pai Sri Nemani Somayajalu. Todi Raganlo Ragam Tanam Pallavi Sankirna Jati Triputa Talam పల్లవి సాహిత్యం పంకజాక్షి నీపై మరులు కొన్నదిరా శ్రీకృష్ణ నిన్ను తోడి తెమ్మనిరా.
2: లిసన్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ. హీస్ అకంపనీడ్ బై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ ఆన్ వయలిన్ అండ్ శ్రీ నేమాని సోమయాజులు ఆన్ మృదంగం. శ్రీ బాలసుబ్రహ్మణ్య శర్మ ప్రెజెంట్స్ అ రాగం తానం పల్లవి ఇన్ రాగ్ తోడి సెట్ టు సంకీర్ణ జాతి త్రిపుట తాల్. ద లైన్స్ ఆఫ్ ద పల్లవి ఆర్ పంకజాక్షి నీపై మరులు కొన్నదిరా శ్రీకృష్ణ నిన్ను తోడి తెమ్మనిరా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గానం వినారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ రాగం తానం పల్లవి బై శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ ఆన్ వయలిన్ అండ్ శ్రీ నేమాని సోమయాజులు ఆన్ మృదంగం.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వాద్య గోష్ఠి. వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, శ్రీ బిఎస్ నారాయణన్, శ్రీ ఎస్వి వేణుగోపాల్. వీణపై శ్రీ డి శ్రీనివాస్, వేణువుపై శ్రీ వి నాగరాజు, క్లారినెట్ పై శ్రీ కె అచ్చిబాబు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు, శ్రీ పివి కామరాజు. నిర్వహణ శ్రీ ద్వారం సత్యనారాయణరావు. చెలమేళ నాటకురంజి రాగంలో వర్ణం ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు విల్ నౌ లిసన్ టు అ కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఆన్సాంబుల్. పార్టిసిపేటింగ్ ఆర్టిస్ట్ ఆర్ శ్రీ ఎం సూర్యదీప్తి, శ్రీ బిఎస్ నారాయణన్, శ్రీ ఎస్వి వేణుగోపాల్ ఆన్ వయలిన్, శ్రీ డి శ్రీనివాస్ ఆన్ వీణ, శ్రీ వి నాగరాజు ఆన్ ఫ్లూట్, శ్రీ కె అచ్చిబాబు ఆన్ క్లారినెట్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు ఆన్ మృదంగం అండ్ శ్రీ పివి కామరాజు ఆన్ మృదంగం. కండక్టెడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు. ది ఆన్సాంబుల్ ప్రజెంట్స్ అ వర్ణం చలమేళ ఇన్ రాగ్ నాటకురంజి సెట్ టు ఆదితాల్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వాద్యగోష్ఠి విన్నారు. వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, శ్రీ బిఎస్ నారాయణన్, శ్రీ ఎస్వి వేణుగోపాల్, వీణపై శ్రీ డి శ్రీనివాస్, వేణువుపై శ్రీ వి నాగరాజు, క్లారినెట్పై శ్రీ కె అచ్చిబాబు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు, శ్రీ పివి కామరాజు, నిర్వహణ శ్రీ ద్వారం సత్యనారాయణరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక్ ఇన్స్ట్రుమెంటల్ ఆన్సాంబుల్. పార్టిసిపేటింగ్ ఆర్టిస్ట్ వర్ శ్రీ ఎం సూర్యదీప్తి, శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ శ్రీ ఎస్వి వేణుగోపాల్ ఆన్ వయలిన్, శ్రీ డి శ్రీనివాస్ ఆన్ వీణా, శ్రీ వి నాగరాజు ఆన్ ఫ్లూట్, శ్రీ కె అచ్చిబాబు ఆన్ క్లారినెట్, శ్రీ వి కాళీప్రసాద్ బాబు అండ్ శ్రీ పివి కామరాజు ఆన్ మృదంగం. కండక్టెడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫార్ రాగం 24/7 డిటిహెచ్. ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.